మామల్ల మై మీద రసినకులు పూరాధికులు నికులు దాగించబద్దు అడ్డపూరందుళ్ళరు దానాడు లక్కలే లక్కలే పండుదు ఈశ్వరే బతుదు కిన్నగా ఆ ఋషి నకలు ఒరి ఒరి మోనె తువందుళ్ళరిగే ఈ పనుల ఈ పనులంది విషయ పని ఎర ఎర్ర దుమ్మబరొందిచ్చారు అప్పగా ధైర్యం అల్తుంది ఉంజి ఋషికులు పాతేరు వేరు స్వామి.

ఇంద్రకీలక కాడు ఒరి రక్కసైతే ఆయన పుదరు మూకాసురే పండుది నన ఎంక ముల్ప ఇత్తండ ఉలిగాల ఇచ్చి ఇంచాళ్ళ ముల్పడదు తప్పదు పోడు పండుదు అయ్యి పంజిద ఒరు అది బలిపేర సురుమల దగ్గే బలితనంతిన ఆయన ఈ శబర పడే బెరిపత్తుంది పోడు పోన్నగా కెలవు జనకులను దాడేడు మంత తుచిత పాడదు అక్కడికి మంత భంగ కొరియగే అప్పగాకులు బొబ్బె పాడదు ఈశ్వర దేవరాడ పంపేరు ఉంచి పంజి ఎంకలి వారి ఉపద్రవ కొరుందుండు ఇంచాళ్ళ ఈరే అయిన బొంటే దేవుడు అప్పగా ఈశ్వరే

నిన్న కూటకు ఎరు యజమాని లెప్పులాయన ఎదురు ఉంతడు పందు బిరుదెత్తే ఎదురుంతడు.

నిబుడ్నెను తుండునట్టునగా నీతు బిర్సెన ఏరు పన్పున, నీతు బిర్సెన ఏరు పన్పున గ్రేక్తె పార్తగు ఆయన వీర ఛత్రిల జాతి శుభవడు పుదరు పడైన.

0: ఈ దాల మెరే ఓడుంది ఇజ్జి, యుద్ధం అల్పెరగా ఆయుధం అనే దాల ఓడుంది ఇజ్జి. దయపండి ఇంకా క్షత్రియ నకులు గరడి సాధికత విద్యలో ఇంకలే గుర్తుండు అని చాదు నేను కుస్తిడి యానకెందు పండదు అర్జునే ఆయన విత్ ఎరగెరబడదు భుజ తట్టొందు బత్తేగే ఇరువెరగల ఉరుడా పత్తాపుడు ఒర ఈశ్వరి అడికి బురిపే ఒర అర్జున అడికి బురిపే. ఈశ్వరి అడికి బురుదు అర్జున మిత్త అనగా మళ్ళీ పార్వతికి వారి సంతోషాపండు అర్జున అన్న బెరీ తూయినట్లు ఎర్లా ఇజ్జి ఇని ఇంకొంచెం బెరీ తూయారా తిక్కడేస్తా పండుదు అలాగే సంతోషాపండుగే. అప్పగా ఈ దాదయ ఆయన బెరీతుడు ఎన్న వస్తున్న మొల్పాతూలాద పండదు ఈశ్వరే బొబ్బేపాడువే కూడా ఉరుడా పత్త ఆదు కడెగు లక్కు దుంతుదు ఆ ప్రార్థన ఒంజి గేబ్బుగు ఒంజి ఒద్దు పేగే అర్జును.
1: ఈతనేట కిలింజ భారత నుడిసుగిప్పు మెత్త రెడ్డనేగ్గెన్ కెనరు ఒరిదినేగ్గెన్ ఎల్లెద తుళు ప్రసారడు కెనుగా కెనుందుప్లే రేడియో నినాద 90.4 FM.

మామల్ల మై మీద రసినకులు పూరాధికులు నికులు దాగించబద్ద అడ్డపూరందులరు దానాడు లక్కలే లక్కలే పండుదు ఈశ్వరే బతుదు కెన్నగా ఆ ఋషినకులు ఒరియోరిన మోనె తువందులరిగే ఈ పనులా ఈ పనులా అంది విషయ పని ఎరయర్ల దుమ్ముబరొందిచ్చారు అప్పగా ధైర్యం అల్తుంది ఉంజి ఋషికులు పాతేరు వేరు స్వామి ఎంక్లే.

ఇంద్రకీలక కాడు ఒరి రక్కసైతే ఆయన పుదరు మూకాసురే పండుది నానా ఎంకు ముల్ప ఇత్తండ ఉలిగాల ఇజ్జి ఇంచాళ్ళ ముల్పడదు తప్పదు పోడు పండుదు అయ్యి పంజిద ఒరు అది బలిపేర సురుమల దగ్గే బలితనంతిన ఆయన ఈ శబర పడే బెరిపత్తుంది పోడు పోన్నగా కెలవు జనకులను దాడిడమంత తుచిత పాడదు అక్కలకి మంత భంగ కొరియగే అపగాకులు బొబ్బె పాడదు ఈశ్వర దేవరాడ పంపేరు ఉంజి పంజి ఎంకలే వారి ఉపద్రకొరుందుండు ఇంచాళ్ళ ఈరే అయిన బొంటే దేవుడు అపగా ఈశ్వరే

0: ఈ దాల మెరే ఓడి ఉంది, యుద్ధం అలిపెరగా ఆయుధనే దాల ఓడి ఉంది. దయపడే ఇంకా క్షత్రియ నకులు గరడి సాధికత విద్యలో ఇంకలే గుర్తుండం చాదు నేను అను కుస్తిడి అనకెందు పండదు అర్జునే ఆయన మిత్ ఎరగెరబడదు భుజ తట్టొందు బత్తేగే ఇరువెరగల ఉరుడా పత్తాపుడు ఒర ఈశ్వరి అడికి బుర్పే ఒర అర్జున అడికి బుర్పే. ఈశ్వరి అడికి బురుదు అర్జున మిత్త అనగా మళ్ళీ పార్వతికి భారీ సంతోషాపండు అర్జున అన్న బెరీ తూయినకలు ఏర్లా ఇచ్చి ఇని ఇంకొంచెం బెరీ తుయ్యారా తిక్కడ ఎత్తపండదు అలాగే సంతోషాపండుగే. అప్పగా ఈ దాదయ ఆయన బెరీతుడు ఎన్న అవస్థ ములపతూలా పండదు ఈశ్వరే బొబ్బేపాడువే కూడా ఉరుడా పత్త ఆదు కడెగు లక్కు దుంతుదు ఆ ప్రార్థన వంజి గెబ్బుగు వంజి ఒద్దుకు పెగే అర్జును.
1: ఈతనేట కిలింజ భారత నుడిసుగిప్పు నెత్త రెడ్డనే గెన్ కెనరు ఒరిదినే గెన్ ఎల్లెద తుళప్రసరడు కెనుగా కెనుందుప్లే రేడియో నినాద 90.4 FM.

మామల్ల మైమేద రసినకులు పూరాధికులు నికులు దాగించబద్దు అడ్డ పూర్వందులరు దానాడు లక్కలే లక్కలే పండుదు ఈశ్వరే బతుదు కెన్నగా ఆ ఋషినకులు ఒరియోరిన మోనె తూవందులరిగే ఈ పనుల ఈ పనులంది విషయ పని ఎరయర్ల దుమ్ము పరొందిచ్చారు అప్పగా ధైర్యం అల్తుంది ఉంజి ఋషికులు పాతేరు వేరు స్వామి.

0: kalakalandu kennaga rakkasene kebi koriye rakkasene kebi koriye
1: ఆ ఇంద్రకిలక కాళ్ళు ఒరి రక్కసైతే ఆయన కుదరు మూకాసురే పండదు నన ఎంకు ముల్పైతండ ఉలిగాల ఇజ్జి ఇంచాళ్ళ ముల్పడదు తప్పదు పోడు పండదు అయ్యి పంజిద ఒరు అది బలిపేర సురుమల దగ్గే బలితనంతిన ఆయన ఈ శబర పడే బెరిపత్తుంది పోడు పోన్నగా కెలవు జనకులేని దాడిడమంత తుచిత పాడదు అక్కలకి మంత భంగ కొరియగే అపగాకులు బొబ్బె పాడదు ఈశ్వర దేవరాడ పంపేరు ఉంచి పంజి ఎంకలే వారి ఉపద్రవ కొరుందుండు ఇంచాళ్ళ ఈరైన బొంటే దేవుడు అపగా ఈశ్వరే